0: బాలకయానని అపట కరుణాకల మెనవ లోవే పౌహర దేవాశ బాలకయానని అపట కరుణాకల మెనవ లోవే పౌహర దేవాశ బాలకయానని అపట సామేదున మెనవ.
1: మిన్న దేవాజ బాలకయాను మిన్నలువే పౌహరిన తనన్ మహన్సే మిన్న పసుతవిల్లాక్ తులిన్ స్వామిన్ మహన్సేగే వచనే మెనే కర్మిన్ ఫలదరన్నట అపట అద దవసే కెందవీమక్ దానే కల స్వామిన్ మహన్సే ఉన్వాన్సేగే భోజనే వలదా ఏన్ శక్తిమత్వి సబై కితును శ్రావకేన్ లెస జీవత్వన్నో సబవిన్మ భాగ్యవంతే ఓయ.
0: స్వామిని ఒక వహన్సే మాగే నివసర వడిన్నట మమ సుదుస్సేక్ నవేమి ఏహిత్ వచనయ పమనక్ వదాల మెనవ ఎవిట మాగే ఆత్మయ స్వ వన్నేయ
1: సునాన్సిగే శ్రీ సర్వే హంశ్రీ ప్రే సదా జీవిత
2: ఆత్మీక ఆకారేన్ దివ్య సప్రసాద వహన్సే లభాగెనిమే ఆజ్ఞావ సప్రసాదే వెడసిడిన జీవమాన జేసు సమిదుని మే మొహతే సక్రమేంతు ఆకారేన్ ఉపవహన్సేవ లభాగన్నట నొహకి బెవిన్ ఆత్మీక ఆకారేన్ ఉపవహన్సేవ లభాగన్నట బహోసే ఆశావేమి జేసు సమిదుని మాగే హృదయట వడినవాసుందే ఆమేన్.